జాప జనముంగాయో శాశ్వత కవన చోట పయో రహో తన మే కామ క్రోధ మమత కఠన పీర అత పారి గురుముఖ రామ జపో రస రచనాయన తరతు తారి బహరే కర్ణ కల్పయ శబ్ద సహజ నహి బుజ్జియా జనం పదార్థ మర్మఖార్యా బిన్ గురయాందన సుజ్జియా రహయో దాస ఆస నిరాస సహజ త్యాన బైరాగీ